చిన్నతమ్ పయన్ ఫ్రమ్ చెన్నై టు ధారావి టోటల్ గలిజి మచి మోదిన కాని కాలి గొలిసొడ పోల ఎన్న సీండి నాక పొంగువ ఇప్పల ఎంగల పారు ఊరుకుల్ల తారుమారు తారుమారు ఆ ఎడే.